ఇష్ట సంకల్లం ద్వారా మనసా శక్తి ద్వారా చాయి వాణి ద్వారా చాయి సమన్సం